సరి తుల్యాయి బన్న పని లాయన సరం మలాయి శుభ సరి శికో కరాయి సరి కో మైలే.

ధర్మ కుమార కైసరి బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత.